0: నీరే నాయన వల్లమ్మ మావన కేళరి జోజోవన్నీరే బంగార తోట్ల వెళ్ళి అగ్గ కందన తూగీరే ఎసరే నిడివి కేళా కోగరి జోజోవన్నీరే ఎసరే నిడివి కేళా కోగరి జోజోవన్నీరే ఎసరే నిడివి కేళా కోగరి జోజోవన్నీరే నాయన వల్లమ్మ మిరియర కేళరి జోజోవన్నీరే నాయన వల్లం హిరియర కేళరి జోజో వన్నీరే.
1: ಶ್ರೋತೃ ಬಂಧವರು, ಇದುವರೆಗೆ ಸಿಂಧನೂರಿನ ರಾಧಾಬಾಯಿ ಮತ್ತು ಸಂಗಡಿಗರಿಂದ ಸಂಪ್ರದಾಯದ ಪದಗಳನ್ನು ಆಲಿಸಿದರೆ ಜನಪದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರವಾಯಿತು. ಆಕಾಶವಾಣಿ ರಾಯಚೂರು ಎಫ್ಎಂ ಕೇಂದ್ರ ಕೇಳುಗರೆ, ಸಮಯ 6:55 ಆಗುತ್ತಲಿದೆ. ಇನ್ನು ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ